0: తీసుకే పాయ
1: జిన్నా ప్రేమ బిషో
0: హర సాజన పురుఖ విసార కే లగి మాయా తో
1: సంగత నా హరే వినాసియో
0: పల్చ పల్ సగలి ము